0: ఇప్పుడు వినండి మాతంగి రామప్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
1: Now listen to a composition of Muthuswami Dikshitar, Matangi, in Rag Ramapriya Set Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు, మృదంగం పై శ్రీ గురువాయూర్ దొరై. కార్యక్రమంలో చివరిగా వినండి మనసు విషయ నాటకురంజి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 DTH, anytime Indian music. You are listening to a Karnataka classical vocal recital by Shri Yo Srinivas on mandolin. He is accompanied on violin by Shri Dwaram Durga Prasad Rao and on mridangam by Shri Guruvayur Dorai. Shri Srinivas concludes his recital with a composition of Tyagaraja Swami, Manasu Vishaya, in Rag Natakuranji, set to Aditala.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు, మృదంగంపై శ్రీ గురువాయూర్ దొరై. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ మాండలిన్ రిసైటల్ బై శ్రీ యు శ్రీనివాస్. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ గురువాయూర్ దొరై. This program was contributed by All India Radio, Vishakhapatnam, for Ragam 24/7 DTH, anytime Indian music.

లిసన్ టు నీ వల్ల గుణదోషమేమి ఇన్ కాపీ రాగం సెట్టు కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన. ఇప్పుడు నీ వల్ల గుణదోషమేమి కాపీ రాగం కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

You are listening to Ragam 24/7 DTH, Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ కమాండర్ శేషాద్రి కంటిన్యూస్ ద వయోలా రిసైటల్ విత్ వరనారద ఇన్ విజయశ్రీ రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కమాండర్ శేషాద్రి గారి వయోలా వాచక చర్య వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరనారద విజయశ్రీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామ్మూర్తి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి మహాగణపతి మనసా స్మరామి, నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఏకతాళం.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్ రామ్మూర్తి. హీస్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ వి కాళీ ప్రసాద్ బాబు ఆన్ మృదంగం. శ్రీ ఎన్ రామ్మూర్తి బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ మహాగణపతిం మనసా స్మరామి, అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ నాట సెట్ టు ఏకతాళం.

0: ఇప్పుడు వినండి దేవదేవ జగదీశ్వర పూర్వి కళ్యాణి రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: You will now listen to a composition of Swati Tirunal, Deva Deva Jagadishwara, in Rag Purvi Kalyani, set to Adital.

0: ఇక్కో నమ్మ స్వామి మణిరంగు రాగంలో పురందరదాసు కీర్తన మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ పురందరదాస ఇక్కో నమ్మ స్వామి ఇన్ రాగ్ మణిరంగు సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామ్మూర్తి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ దక్షిణామూర్తే, శంకరాభరణ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి చెంపెతాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7.

0: కార్యక్రమంలో చివరిగా రీతిగౌళ రాగంలో త్యాగరాజ స్వామి కృతి బడలిక ధీర ఆదితాళం.
1: Shri N. Ramamurthy concludes his vocal recital with Badalika Dheera, a composition of Thyagaraja Swami in Rag Reeti Gaula set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్ రామ్మూర్తి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్ రామ్మూర్తి. హీ వాజ్ అకంపనీడ్ బై